0: ఇప్పుడు మొత్తం ఓ మేలర్ని దాలో ఓ పక్కన దాన్ని నిలిపాను.
1: వరుణ్, సూర్యు, మమిత బైజువు ప్రధాన వేషతులెత్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథన్ సన్స్.
2: ആകാശവാണി കവരത്തി. ഇപ്പോൾ സമയം 5 മണി കഴിഞ്ഞ് 5 മിനിറ്റും 20 സെക്കൻഡും.